0: ప్రస్తుతి ఎం శకుంతల.
1: కలిసు గురువే కలిసు.
0: పరికల్పనే మత్తు నిర్మాణ పిఎం జగదీష్.
1: నాను కలియబేకు, జ్ఞాన సంపాదిసబేకు.
2: గురువే కలిసు గురువే.
1: శరణు గురువే శరణు.
0: ಇದು ಇಂದಿನ ಕಲಿಸು ಗುರುವೇ ಕಲಿಸು.
1: ಶರಣು ಗುರುವೇ ಶರಣು.
0: ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಮಡಿಕೇರಿ ಕೇಂದ್ರದಿಂದ ಮೂಡಿ ಬಂತು.

విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల ప్రాణనాథ సిరి విజయ విఠలన కాణిసి కొడువుదు భాను.